కెరూబ్ వరుణ్ ఉసస్ స్థానములో సిగిన శుద్ధ దేవదూతి అంత మవా పాలనే కర్ణ సర్వవ్యాప్త సర్వ పరాక్రమ మహోత్తమ దేవి అన్నాస్ ఓ వహన్సేట సదా కాలే సదా కాలేట మహిమే వేవా సియలు స్వర్గముల వెడవాసే కర్ణ శుద్ధ దేవదూతి అన్నాస్ ఓ వహన్సే శుద్ధై శుద్ధై కియమిన్ దివారే దేఖి నొనవత్వా గాయనా కరనోయ పున్వన సహ దేవన ఇహల స్వర్గముల వెడవాసే కరణ ఒబగే శుద్ధ దేవదూత్యా దహస్వర దహసత్వ దశ దశాత్మర దశ దహసత్వన దేవదూత సేనావల్ స్వకీయ మహిమే పసగతా ඔබ වහන්සේ ඉදිරියේ වැඳ වැටෙමින් ඔබ වහන්සේ සුද්ධයි ඔබ වහන්සේ සුද්ධයි